0: ఇప్పుడు వినండి బృహదంబికాయై నమస్తే వసంత రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్రచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ బృహదంబికాయై నమస్తే ఇన్ రాగ్ వసంత సెట్ టు మిశ్రచాపు తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జయంతి రమ గాత్ర కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ కె కృష్ణ ప్రకాష్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మీనాక్షి మే ముదం దేహి, పూర్వీ కళ్యాణి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH, Anytime Indian Music. You are listening to a Carnatic vocal recital by Srimati Jayanti Rama. She is accompanied by Shri M. Suryadeepthi on violin and Shri K. Krishna Prakash on mridangam. Continuing the concert, you will now listen to Meenakshi Memudam Dehi, a composition of Muthuswami Dikshitar in Rag Purvi Kalyani, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సుమనస వందిత సుందరి మాధవి అష్టలక్ష్మి స్తుతి రేవతి రాగం ఆదితాళం.
1: శ్రీమతి జయంతి రమ కంక్లూడ్స్ హర్ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ విత్ సుమనస వందిత సుందరి మాధవి అష్టలక్ష్మి స్తుతి ఇన్ రాగ్ రేవతి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జయంతి రమ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ కే కృష్ణ ప్రకాష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic vocal recital by Shrimati Jayanti Rama. She was accompanied by Shri M. Suryadeepthi on violin and Shri K. Krishna Prakash on mridangam. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you will be listening to vocal duet by Srimati Vishnu Bhatla Saraswati and Srimati Vishnu Bhatla Krishnaveni, popularly known as Vishnu Bhatla Sisters, supported on violin by Srimati B.V. Durga Bhavani and on mridangam by Sri M.L.N. Razu.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి మరియు శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గార్ల గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవని వయలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగం.
1: ఫస్ట్ యూల్ బి లిస్నింగ్ టు శ్యామశాస్త్రి కృతి నీలాయ దాక్షి ఇన్ రాగ్ మాయామాళవ గౌళ సెట్టు మిశ్ర చాపుతాళ్.
2: కార్యక్రమంలో ముందుగా నీలాయ దాక్షి శ్యామశాస్త్రి కీర్తన మాయామాళవ కౌళరాగం విశ్వచాపుతాళం.

0: You have heard to Swati Thirunal Kruti, Deva Deva Jagadiswara, Indrag Purvi Kalyani, set to Adithal.
1: In the Varku, Deva Deva Jagadiswara, Swati Thirunal Kirtanavinaru, Purvi Kalyani Ragam, Adithalam.
0: Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music Program, you are listening to Vocal Duet by Srimati Vishnubhatla Saraswati and Srimati Vishnubhatla Krishnaveni.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి మరియు శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గార్ల గాత్రయుగళం వింటున్నారు.
0: కంక్లూడింగ్ దేర్ రిసైటల్ శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి అండ్ శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి నౌ ప్రెజెంట్స్ ఎ శ్యామ శాస్త్రి కృతి నిన్నే నమ్మినాను ఇన్ రాగ్ తోడి సెట్టు మిశ్రచాపుతాళ్.
1: కార్యక్రమంలో చివరిగా నిన్నే నమ్మినాను శ్యామశాస్త్రి కీర్తన తోడి రాగం మిశ్రచాపుతాళం.

0: షెహనాయ్ వాదనికి ఉచ్చ శిక్ష ప్రాప్తికి శ్రీ చెన్నవీర్ బన్నూర్ డాక్టర్ పండిత్ పుట్రాజ్ గవాయికే ప్రముఖ శిష్యతే. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి కై పురస్కారోన్సే సమ్మానిత్ కియే జా చుకే హే, జైసే కి కళాశ్రీ పురస్కార్, కర్ణాటక రాజ్యోత్సవ పురస్కార్ ఇత్యాది. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి దేశ విదేశ్ కే కై ప్రముఖ సంగీత సమ్మేళన్ మే అప్నా షెహనాయ్ వాదన్ ప్రస్తుత్ కర్ చుకే హే. ఆజ్ కే ఇస్ కార్యక్రమ్ మే ఆప్కే సాథ్ తబ్లే పర్ శ్రీ మలే మలేష్ హుగార్ దేశాయ్ కల్లూర్ సాథ్ దే రహే హే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి. In tonight's National Program of Music, we bring you a Shahnai recital by Shri Girimallappa Bhajantri. Shri Girimallappa Bhajantri started his initial training in Shahnai from Shri Rangachari Kakhandki. Later, for 9 years, he was under the able guidance of Shri Channaveera Bannur, a prominent disciple of Pandit Puttaraja Gavayi of Gadag. Shri Girimallappa Bhajantri is a recipient of many awards like Kalashri Award, Karnataka Rajyotsava Award, etc. He has performed in many important music festivals of India and abroad. In tonight's program, he is accompanied on the tabla by Shri Male Mallesh Hugar Desai Kallur.
0: Shri Girimallappa Bhajantri apne karyakram ka prarambh rag Rageshri se kar rahe hain. Isme do bandishen Japtal aur Drut Tintal mein nibadh hai. Suniye rag Rageshri.
1: Shri Girimallappa Bhajantri begins his Shahnai recital with Rag Rageshri, in which he is presenting two compositions set to Japtal and Drut Teen Tal.